లహరిలోడని యాలకి మృదంగ కనక నగిన దేశ దేశ నగన ఇది సగనక సగనక ఇది సగ సగ సగనక జీ సగనదా సాధా సగ సగనక సాధగనక మాన గయీ రాధా మాన గయీ రాధా మాన గయీ రాధా సాధయ సాధయ సాధయ సత్